0: ఈయే రామే, ఈయే రామభద్రే, ఈయే రామచంద్రే, వేదొడు సుగితినంచెత్తిన దేబెరీరే, ఈ పుట్టొడ్డదుంబే ఉండాయినంచెత్తిన రడ్డచ్చరావే, రఘునాథెలయ్యే నాథెలయ్యే, జగత్తును కాపునంచెత్తిన కర్తులయ్యే. దేవరే, నరా పణుపునంచెత్తిన మానిన ఉడలుదవుళయి, పిరణో పణుపునవు ఇత్తుండా, ఆ పిరణో పణుపునవు ఇత్తినంచెత్తిన సర్రొడు, మండే పణుపునవు ఇత్తుండా, ఆ మండెడే బుద్ధి ఇత్తుండా, బుద్ధి తొట్టిగా గేన ఇత్తుండా, ఆ గేన ఏరాదిప్పుడు కేండా, అవు రా పణుపునంచెత్తిన కత్తెలిన గిడపున తొట్టిగే, మా పణుపునంచెత్తిన బొల్పు కొర్పునంచెత్తిన రడ్డచ్చరద సుగిపుద ధనియాయినంచెత్తిన రామెనే ఆదిప్పుడు. అప్పెగర్భుడు పుట్టుండే గాళిదేబెరే మగ్యా ఉండే, గాళిదేబెరే మగ్యా ఎందాండ్లా పుట్టివరుటు బానొగు నిల్కనగ తోచినవు సూర్యదేవిరు దాండ్లా, లత్తు బాలయంకి గోచరగు దాంతే బత్తినంచెత్తిన పొర్తుడు, ఉదనే తినడు బడాపుడు పనదు పొగ్గినంచెత్తిన పొర్తుడు, ఏరేరు తడతల ఉంతందిన పొర్తుడు ననపొర్తుడు సూర్యదేవిరేనే యాన నింగుబేబన్నగా, పాడియరు కొదంటిద పెట్టు ఇంద్రణ సొడ్డు నెక్కాది పోయిదిరండు, ఆ పొర్తుడు మతి తత్తుపోయినని చెత్తన ఎనను తర్కొంద మాటెదులైపోయేరు అన్న అమ్మేరు. లోకనే నడిగినని చెత్తిన పొర్తుడు నన ఉసులు దేవరి జందెబోండ బతుకెరే సాధ్య తెచ్చి పండుపున నిలెట్ట, లోక ఎవు బెప్పు దెప్పునగా ముప్పత్త మూజికోటి దేవతలు దేవర్కులు పుర, మూజిమూర్తిళ్ళ కారుబత్తు నట్టినని చెత్తన పొర్తుడు మాటెర్ది నోటదీది పాతిర్నారు ఎన్న అమ్మేరు, కన్నుద కడదుక్క ఎన్న బాలెను వర్తుకొరుడు ఉంతు, దేవెర్కుల ఏపల ఎదుర్ద ప్రియరత్తు పరోక్ష ప్రియరెందు పుదరి, అండలా దేవరాయినని చెత్తిన ఎన్నమ్మెరు మోకెడి అనను ఒరిపొడుంది పిదడియరుందండ, అంచెత్తిన గాలిదేబెరిన మోకెద బాలెగ ఎంకు తిక్కినంచెత్తిన వంజొంజి ఇనాములు దాదా, ఇనివరి ముట్టో చిరంజీవి ఆదిప్పడు, వజ్రుల కంతిన సర్రు ఆవడు, బేతె బేతె బోడు బోడాపునంచెత్తిన పుర ఎంచిన బోడో, అలిదాంతినంచెత్తిన అంచెత్తిన పూర కలెకులు ఎంకు బత్తుపోయిదిరండు, ఏతు బత్తుడున్నదానే అప్పే గర్భడిప్పునగనే అప్పే ఏళ్ళ తింగోళుడు వర్మ తింగోళు వరముట్టో గర్భోద బాలెగి కొర్పలిగే సంస్కారదో పాట, ఆ పొర్తుడే ఎన్న అప్పే కొడుతున్న పాట మల్ల పాట అత్తు తూపిన దేకి రడ్డచ్చరద పాట అందాండ్లా, అవు జగత్తుడే మల్లపాట అది పోయిదిండు రామనామ పణుపునని చెత్తిన పాట, అంచెత్తిన రామనామ ఎన్న బతుకుగా పొస దేకి కొరడు, ఆ రామనామ పణుపునని చెత్తిన తుడరద బొలుపుడి ఆను మెన్కొడు, ఆ తుడరునే ఎన్న ఉడలుద గుడిటిత్తినని చెత్తిన రామదేవరిగి అర్లావుడుందు కాతొందిత్తిన యాను, అపగ పంప తుదత మర్గిల్డు ఎంకు రామదేవేరు బత్తుండేరు అరెను తర్కొండే అరెని అన్న పుగెల్డు ఏరా ఉండే, ఏర ఉందు కొనదు సుగ్రీవన నడిటుంతాది, సుగ్రీవన మానుల్లా మానినిల్ల ఒర్తు కొర్పాది, ఆముకేన అల్తృదుసురువాయిన పత్తు మండెదాయన రుండరట్టావున వరెముట్టోగుల, రామదేవేరిన చాకిరిదాయాదిత్తొందు, రామదేవేరుద మిత్తు ఓబులా ఇచ్చి పండదు సుగితొందు సంతోషుడు ఆర్న సుగిప్పుగు, ఎంచిత్తిన కష్టభత్తంలో కష్టత్వ ఇష్టాందుదెతొందు పోయినంచిత్తిన ఈ హనుమంతే. రామదేవెరు సరయు తుదెకు పోయిద్రునంచిత్తిన పొడుతూ నన రామదేవరు ఎంకలగిజ్జరు పండదు కన్నుడు కడదుక్క పొడుతూ, ఆ పొయ్యడు పొరలు పొరలిది బుల్తినని చెత్తిన పొర్తుడు కుడ తర్క బత్యరు నికుల ఎవు వెప్పు తెప్పడే ఎంకు జాంబవెరగు, పండినని చెత్తిన పాతెర ననబర్పునని చెత్తిన యుగొట్టు యాను బగెబగెట్టు బతుంది నన్ను కాతొందు బర్పే, అపండ ఆతనేట ఓలిప్పుడు పండుపునని చెత్తిన గేనగు తోజిని రామదేవెరుందాండ లోకద కన్నుగి ఈశ్వరే ఇష్ణువు పండుపునని చెత్తిన లడై మలుపునని చెత్తిన మబ్బు మండే దక్కిలేగి పొయ్యడు ఉల్లాయన లింగ కట్టుది రామేశ్వర పండుపునవిని నిర్మాణం అవుతుంది. ఆముకేన రామగిల ఉల్లాయగిల అదభేదెజ్జెందు తొజిపాయినని చెత్తిన ఈ రామేశ్వరద కడల కరెత కడల్ల తుదెల సేరునని చెత్తిన అరువేద బాకిల్డు బెచ్చ పొయ్యడు యానుబతుదు కుల్దాందు లోక ఎన్నిందాండ్ల ఎంకు వా బెచ్చల నాటుజీ వా సంపుల నాటుజీ దాయగందుకెండ ఎన్న గేనుడిప్పును ఉప్పునని చెత్తిన రడ్డే అచ్చర రామ రామ రామ రామ ఎతో కాల ఖరీదుపోండు ఈ పొయ్యడే ఎన్న సర్రు ఒరిదుపోండు రామ నెంపుడే దిన ఖరీదుపోండు అపండ ఎన్న సర్రోద త్రాణ ఇత్తినడే ప్రాణ ఇత్తినడే వరిముట్టోగల ఎంకప్పునని చెత్తిన రడ్డి అచ్చర రామ ఏప బర్ప రామ ఏప కాపు రామ రామ రామ రామ
1: ఏరియా.
2: ఇదివరకు ಕರ್ನಾಟಕ ತುಳು ಸಾಹಿತ್ಯ ಅಕಾಡೆಮಿಯ ಆಶ್ರಯದಲ್ಲಿ ನಡೆದ ತುಳು ಯಕ್ಷಗಾನ ತಾಳಮದ್ದಳೆ ಪಗರಿದ ಸಂಕ ಇದರ ಮೊದಲನೇ ಕಂತು ಕೇಳಿದಿರಿ. ಇನ್ನು ಮುಂದಿನ ಕಂತು ನಾಳಿನ ಯಕ್ಷಗಾನದ ಪ್ರಸಾರದಲ್ಲಿ. ಅಲ್ಲಿವರೆಗೂ ಕೇಳ್ತಾನೇರಿ ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ 107.8 FM. ಇದು ಬಣ್ಣ ಬಣ್ಣದ ಬದುಕು.
3: 114 ವರ್ಷಗಳ ಇತಿಹಾಸವಿರುವ ರಾಷ್ಟ್ರೀಕೃತ ಹಾಗೂ ಖಾಸಗಿ ಬ್ಯಾಂಕ್ಗಳಿಗೆ ಸರಿಸಾಟಿಯಾಗಿ ಬ್ಯಾಂಕಿಂಗ್ ಸೌಲಭ್ಯಗಳನ್ನು ಒದಗಿಸುವ ಎಂಸಿಸಿ ಬ್ಯಾಂಕಿನ 22ನೇ ಶಾಖೆ ದೇರಳಕಟ್ಟೆಯಲ್ಲಿ ಜೂನ್ 28ರಂದು ಉದ್ಘಾಟನೆಯಾಗಲಿದೆ. ಎಂಸಿಸಿ ಬ್ಯಾಂಕ್, ನಮ್ಮ ಬ್ಯಾಂಕ್.
2: ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ 107.8 FM. ರಂಗ ರಂಗದ ಬದುಕು ಇತ್ತೆ ತುಳು ಪ್ರಸಾರ.

ఈయే రామే, ఈయే రామభద్రే, ఈయే రామచంద్రే, వేదొడు సుగితినంచెత్తిన దేబెరీరే, ఈ పుట్టొడ్డదుంబే ఉండాయినంచెత్తిన రడ్డచ్చరావే, రఘునాథెలయ్యే నాథెలయ్యే, జగత్తును కాపునంచెత్తిన కర్తులయ్యే. దేవరే, నరా పణుపునంచెత్తిన మానిన ఉడలుదవుళయి, పిరణో పణుపునవు ఇత్తుండా, ఆ పిరణో పణుపునవు ఇత్తినంచెత్తిన సర్రొడు, మండే పణుపునవు ఇత్తుండా, ఆ మండెడే బుద్ధి ఇత్తుండా, బుద్ధి తొట్టిగా గేన ఇత్తుండా, ఆ గేన ఏరాదిప్పుడు కేండా, అవు రా పణుపునంచెత్తిన కత్తెలిన గిడపున తొట్టిగే, మా పణుపునంచెత్తిన బొల్పు కొర్పునంచెత్తిన రడ్డచ్చరద సుగిపుద ధనియాయినంచెత్తిన రామెనే ఆదిప్పుడు. అప్పెగర్భుడు పుట్టుండే గాళిదేబెరే మగ్యా ఉండే, గాళిదేబెరే మగ్యా ఎందాండ్లా పుట్టివరుటు బానుగు నిల్కనగ తోచినవు సూర్యదేవిరు దాండ్లా, లత్తు బాలయ్యంకి గోచరగు దాంతే బత్తినంచెత్తిన పొర్తుడు, ఉదనే తినడు బడాపుడు పనదు పొగ్గినంచెత్తిన పొర్తుడు, ఏరేరు తడతల ఉంతందిన పొర్తుడు, ననపొర్తుడు సూర్యదేవరేనే యాన నింగుబేబన్నగా, పాడియరు కొదంటిద పెట్టు ఇంద్రన సొడ్డు నెక్కాది పోయిదిరండు, ఆ పొర్తుడు మతి తత్తు పోయినంచెత్తిన ఎనను తర్కొంద మాటెదులైపోయేరు అన్న అమ్మేరు. లోకనే నడిగినంచెత్తిన పొర్తుడు, నన ఉసులు దేవరిజ్జందెబోండ బతికెరే సాధ్య తెచ్చి పండుపున నిలెట్ట, లోక ఎవు బెప్పు దెప్పునగా ముప్పత్త మూజికోటి దేవతలు దేవర్కులు పురా, మూజిమూర్తిళ్ళ కారుబత్తు నట్టినంచెత్తిన పొర్తుడు,

హాయ్ యాని గారు, రక్షిత్ శెట్టి. నీకు రేడియో సారంగ్ 107.8 FM రంగు రంగుద బతుకు.